నమామి మంగళవాదేవరం తపాగమి ఇల దినాదిగురం దీని ఇలవి మొహరం మొదలం వరది వందలు వరది వందని محمد عليه